శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం, శుభోదయాలు, స్వీటెస్ట్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనైనాటి విశేషమైన తొలి రాగాలు కార్యక్రమంలో మా వందనాలు స్వీకరించుకోండి. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. From 8 to 9, Ganta Sepu Telugu Karyakramam right here, right now, live Gane on 94, 95.6 and 98.2 megahertz. Mother's Day Special Telugu Karyakramam. Chakkanainavi Patalu. Mee Sandeshalato messages, text messages, Tone Kudina Visheshamaina Karyakramam.

ప్రేమకు రూపముంటే అది అమ్మ, త్యాగానికి నిర్వచనముంటే అది కూడా అమ్మ. మన ముడతి గురువు, మన ముడతి స్నేహితురాలు, మన ముడతి దేవత అమ్మే. Dedicating this one to all the mothers out there around the world. Happy, happy Mother's Day.

ప్రియమైన శ్రోతలారా, ఈరోజు ఈ మదర్స్ డే స్పెషల్ కార్యక్రమం, మదర్స్ డే స్పెషల్ డే శుభ సందర్భంగా ప్రపంచంలోని ప్రతి అమ్మకు ప్రతి తల్లికి మన హృదయపూర్వక వందనాలు. అమ్మ మనకు జీవితం ఇస్తుంది, మన తొలి అడుగుల్లో తోడుగా నిలిచింది, మన కన్నీటికి తుడిచింది.

స్వీటెస్ట్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన శ్రోతలారా, మణినాటి కార్యక్రమంలో మాతో ఉన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. ఈ ఆదివారం మీ నెల యొక్క చిట్టి చివరైన రోజు, ఈ 31వ తారీఖున సెలబ్రేటింగ్ మదర్స్ డే. ఈరోజు కార్యక్రమంలో మనం అమ్మ యొక్క గొప్పతనం, ఆమె ప్రేమ, పిల్లల యొక్క బాధ్యతలు, మన జీవితంలో తల్లి దంద్రుల యొక్క స్థానం గురించి కొన్ని ఆలోచనలు కూడా కలిసిగానే పంచుకుందాం. So keep calling for your text messages on this very occasion of Mother's Day, 5789-3663.

తల్లి ప్రేమకు హద్దులు ఉండవు తన బిడ్డ సంతోషం కోసం ప్రతి క్షణం ప్రార్థించే హృదయం అమ్మదే అలాంటి మాతృ ప్రేమను ఎంతో మృదువుగా వ్యక్తపరిచిన అందమైన చక్కనైన పాట ఇది కమింగ్ ఫ్రమ్ ద మూవీ మామ్ Keep calling, keep sending all your text messages. Priyamaina Shotalara, Shubhodayalu, sweetest good morning. 5789-3663. Happy Mother's Day.

ప్రియమైన శ్రోతలారా, ఉదయం 8:25 అనుకుంటున్నాను. ఈరోజు బాగానే మీరు మొత్తం ఈరోజు అమ్మ నాన్నలతో అమ్మలతో గడపాలని మీరు పెద్ద ప్లాన్ చేసి ఉన్నారు. మీరు చూస్తున్నట్టుగా గమనిస్తున్నట్టుగా మన నాటి కార్యక్రమం అమ్మ యొక్క డెడికేషన్స్తోనే మొదలు పెడుతున్నాం. సో మీ అమ్మ కోసం, అమ్మ నాన్నల కోసం ఏదో యొక్క మెసేజ్ మాకు పంపాలంటే ఆల్వేస్ ఆన్ 5789-3663.

0: ఈ పాట మీ కోసం
1: శ్రోతలారా మన జీవితంలో చాలా మంది వస్తూ పోతూ ఉంటారు
0: సరసిన పాట
1: కానీ ఒక వ్యక్తి మాత్రం మన జననం నుంచి చివరి శ్వాస వరకు మన మంచికే ఆలోచిస్తూ ఉంటుంది ఎవరు ఆ వ్యక్తి మా అమ్మే కదూ మన చిన్నప్పుడు నుంచి రాత్రంతా నిద్రపోకుండా మన కోసం మేల్కొన్నది మా అమ్మే లెట్స్ డెడికేట్ దిస్ డే లెట్స్ డెడికేట్ మన ఈనాటి కార్యక్రమం ఈ పాట మొత్తం అమ్మలకు

కొన్ని డెడికేషన్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇల్కార్ ఒక నిమిషంలో, దట్ విల్ బి ఉదయం 8:30. డెడికేటింగ్ ద నెక్స్ట్ వన్ టు అమ్మ మదర్స్ డేతో పాటు అమ్మ బర్త్డే కూడా టుడే. విద్వతి గుబార్ధన్ తన 65వ జన్మదినోత్సవాలు అండ్ మదర్స్ డే శుభ సందర్భాన బెస్ట్ విషెస్ ఫ్రమ్ మాయా, మాధవి, సింథియా అండ్ ఆల్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ బ్రామ్స్థాన్.

వల్ల మనం మదర్స్ డే అన్న రోజు సెలబ్రేట్ చేస్తున్నప్పుడు మదర్స్ డే అనేది కేవలం ఒక రోజు అది ఒక రోజు కాదు అమ్మను గుర్తు చేసుకునే ఒక అవకాశంలా వస్తుంది ప్రతిరోజు అసలు అమ్మను ప్రేమిద్దాం ప్రతిరోజు అమ్మను గౌరవిద్దాం ప్రతిరోజు అమ్మకు ఆనందం కలిగిద్దాం అనుకుంది ఈరోజు మీరు చెప్పలేదు ఇంకా ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు లేదా ఒక చిన్ని ఫోన్ చేసినప్పుడు ఈ మాట తప్పనిసరిగా చెప్పండి అమ్మా నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను ఒకే ఒక మాట ఆ మాట ఆమె హృదయానికి ప్రపంచంలోనే అత్యంత విలువైన బహుమతిగా ఉంటుంది

ప్రియమైన శ్రోతలారా, రాబోయే పాట డెడికేట్ చేస్తున్నాం ఈ మదర్స్ డే స్పెషల్ టు అమ్మ గీత, టు రుక్మణి, టు రామ, టు దేవి ఉమాదేవి, ఫిఫి, భాగ్య,

కొన్ని రిఫ్లెక్షన్స్ ఉంటాయి. కొన్ని మాటల మీద మనం కొంతవరకు ధ్యానం కేంద్రీకరించాలి. ఈ వేగవంతమైన జీవితంలో చాలామంది తల్లిదండ్రుల ఒంటరితనంతో బాధపడుతున్నారు. అయినా వారితో మాట్లాడడం, వారిని వినడం, వారితో సమయం గడపడం, ఇది పిల్లల మన యొక్క బాధ్యత కదు. ఓ చిన్న ప్రశ్న అడుగుతాను. ఈరోజు ఉదయం మీరు మీ అమ్మతో మాట్లాడారా? ఆమె ఎలా ఉందో అడిగారా? ఆమె నువ్వు వెనక దాగి ఉన్న అలసతను గమనించారా? ఎందుకంటే మన జీవితంలో ఎన్నో ఎన్నెన్నో పనులు ముఖ్యమే, ఇది నిజం. కానీ మన కోసం జీవితాన్ని అంకితం చేసిన అమ్మ కంటే ముఖ్యమైనది ఏదీ లేదు.

అవునండి శ్రోతలారా, ఈరోజు మనం మదర్స్ డే సందర్భాన మన తల్లులను తల్లుల యొక్క ప్రేమను త్యాగాలను స్మరించుకుంటున్నాం. అయితే ప్రతి కుటుంబానికి మరో బలమైన ఆధారం నాన్న కూడా. So dedicating the force of the family.

నాన్నకు కూడా రాబోయే పాట డెడికేట్ చేస్తున్నాం ఈ మదర్స్ డే స్పెషల్. అంటే అమ్మ ప్రేమగా అందంగా నిలిస్తే నాన్న నిశ్శబ్దంగా రక్షణగా నిలుస్తాడు. అమ్మ మన కన్నీటిని తుడుస్తే నాన్న మన భవిష్యత్తు కోసం తన కష్టాన్ని దాచుకుంటారు కదా. సో లెట్స్ డెడికేట్ దిస్ మో వన్ టు ఆల్ ద ఫాదర్స్ అవుట్ దేర్, స్పెషల్లీ ఆన్ దిస్ మదర్స్ డే స్పెషల్.

వస్తున్నది. ఇంకా 4-5 నిమిషాలు మణినాటి కార్యక్రమం యొక్క శుభాంతం. హ్యాపీ మదర్స్ డే అగైన్. అండ్ ఇదే చిన్ని కోట్తో మణినాటి కార్యక్రమం ముగిద్దాం. బహుమతులు మనం ఇస్తూనే ఉంటాం, కానీ అమ్మ యొక్క ప్రేమను కొలిచే కూలమానం లేదు. అమ్మ చేసిన త్యాగాలకు ప్రతిఫలం లేదు. అమ్మను గౌరవించడం మాత్రమే మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి. సో ప్రియమైన శ్రోతలారా, do have a very sweet and nice Sunday. Celebrate with your family, friends, ee special Mother's Day. Chakkagane brahmanagane meeru gadapalani aashistu. Happy Sunday to all of you. And deva anugrahalu unte tappani sariga inkokati telugu karyakramamlo malli kaluddam. Konni nimishalu my good friend Nitin Marathi prasaram modalu pedataru. Be with him. And namaskaram, shubha.